స్వయం అవతల తీన అశుద్ధ బల యేసు స్వహంసక నామేన ఫలయౌ వెక్కే నమా కత్తిదా రెతిరేబే ఈ హమలా కే తియలే హమా కి రెతిరేబే దే దే నవాస్తిదా హల్లెలూయా ఇతెలియా మలా మాతి హనా హెలే కేతిలి హమేలే మాతిలియాలే ఓబన శుద్ధి వేవా స్వామిన్ వాస్ ఓబాన్ సి ఉదావు కరన్నే కినే